ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి స్వనిధి యోజనాదీనాం నవీకృత సంతృప్తి అభియానం ప్రత్యేకం యోగ్యం లాభార్థిం ఆచ్ఛాదయితుం క్రియతే. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల ఉక్తవాన్ యత్ నవాన్వేషణై వైశ్విక సహభాగిత్వేన అంతరాష్ట్రీయ ఆపణే ప్రవేశస్య విస్తారేణ చ ఆగామిషు పంచవర్షేషు భారతస్య ఔషధ నిర్మాణ ఉద్యోగస్య ఆకారః ద్విగుణితః భవిష్యతి. శ్రీ గోయలవర్యః హ్యః నవదిల్ల్యాం ఫార్మాస్యూటికల్ క్షేత్రస్య వైశ్విక రాజదూత సమ్మేళనం 26వ గ్లోబల్ డ్రగ్ రెగ్యులేటర్స్ కాన్క్లేవ్ తథా 26వ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇత్యస్య అంతరాష్ట్రీయ ప్రదర్శన్యాః పూర్వావలోకన సమారోహం చ సంబోధయన్ ఇదముక్తవాన్. కేంద్రీయ మంత్రి జీకిషన్ రెడ్డి వర్యః అవదత్ యత్ నరేంద్ర మోదినః సర్వకారస్య ద్వాదశ వర్షేషు భారతస్య అంగార ఖనన క్షేత్రయోః మహతీం పరివర్తనం అభవత్. మహిళా క్రికెట్ క్రీడాయాం యునైటెడ్ కింగ్డమ్ దేశస్య కార్డిఫ్ నగరె 26వ ఐసీసీ మహిళా వింశతి ప్రతివింశతి విశ్వచషక క్రీడాయాః ప్రాక్ హ్యః ప్రథమాయాం పూర్వాభ్యాస క్రీడాయాం భారతేన వెస్టిండీజ్ దళం 26 ధావనాంకైః పరాజితం. ఇతి వార్తాః.